0: మీ అరకడి మెందురు బా అరకడి తెరేసినట్టు మీ దీనుకాడు
1: కీరిత్ గురువాన్గే దివి తర్జమా.
2: కీరిత్ గురువాన్గు దివి తర్జమా మీద గనిస్తేని సూరతుల్ మునాఫికున్ ఫషాగిన్ ఇసూర నిమ్మ, సూరతు తగాబున్ ఫషాగిన్ ఇసూర నిమ్మ, సూరతు తలాక్ ఫషాగిన్ ఇసూర నిమ్మ, సూరతు తహ్రీం ఫషాగిన్ ఇసూర నిమ్మ, సూరతుల్ ముల్కు ఫషాగిన్ ఇసూరతుగే ఎగారవన్ ఆయతుగే నియల తర్జమా విదాళ్ దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
3: ರಹಮಾನ್ ವಂತ ರಹೀಂ ವಂತ ಅಲ್ಲಾಹುಗೆ ಇಸ್ಮು ಫಶಾಗನ್ನಮೇ.

ఎకలాంగే యదు కుదురే ఫుల్గా వెరిఖం వా రస్కలాంగే మతివరే వడిగింఫి అది ఎకలాంగే ఈ కొమ్మె కమెగ్గే మచ్చ కుళదుం వంత రస్కలాంగే.

మిన్హు యాకులూన్. అది మరువెఫావా బిమకీ ఎవరెన్న టకా అలున్ దిరుమక ఫొణువ్వాణే కముగె హెక్కెకే తిమన్రస్కలాంగే ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగే ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

ఎవరెంగే తెరయినాయ్, ఎవరెంగే అమిల్ల నఫ్సు తకున్నాయ్, ఎవరెన్ నుదన్న తకెతింగ్ జోడు జోడంగ్ హురిహా తకెతి హెద్దెవి రస్కలాంగే హుస్తాహిరువంత కమాయ్.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్ది ఎంబురిదే.